పచ్చత్తర రావడ కుమ్మకడ హనుమన్య తత్వభాగోతతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలౌ నిస్కిజా మంటిజా ట్యాక్కై టీక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడో లెత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సారారాం।